మమ్దూహ్ అది మమ్దూహ్ అడు ఖ్యాతి ఫర హిగ్గ్యామ్ రీత్ లవెమ్మి అస్తతీయ మూనె మమ్దూహ్ అది నాషిఫాగ్ అడు మిలమోతి ఫహం రీమిక్స్ మీకు ఖ్యాతి ఫ మిలవెస్ మీ వర హిగ్గ్యామ్ రీత్ లవె కూని ఉమర్గడు ఖ్యాతి ఫవ మిలవెకిస్ వర మషూర్ వెకెంది హిగ్గ్యామ్ రీత్ లవె ఉమర్గ అడకిద వర గినపేక కమ్త వర హిగ్గ్యామ్ రీతి అడే వర రీత్ లవత కల్గున్ ముగి తెరే హదియా కురవా ఫ మిహారు సే అడుగే రీతి కమక్క ఫండు మెన్నాన బదలనన్ ఇహా మే హిగ్గ్యామ్ రీతి అడగ వెరి మిఫారుగ రిక్వెస్ట్ లవమతి ఉమర్గ లవత కలోబ్ కురా ఫరాతకు ఉమర్గ వర హదీత్ లవె క రిక్వెస్ట్ కోతా.

0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహెర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.

0: అది అలమెన్నట్టక మి దునియే గావెస్, అది ఆఖరతు గావెస్ హేగొల్లివ్వాఫాందే. హమ కశ్వరుం ఇబరస్ కలాంగ హద్రత అలమెన్ రుజువె జయీముయ్ ఎకలాంగ వహీ కురవ్వి తిమన్ రస్కలాంగ అజాబె తిమన్ రస్కలాంగ ఇరాదు కురవ్వా మీహక ఎ అజాబ్ కురిమత్ కురవ్వమె. అది తిమన్ రస్కలాంగ రహ్మె కొమ్మె ఎచ్చకమ్మె తనవస్ వెగెంవి ఫహె తక్వా వెరువె జకాయద్ది ఉళే మీహున్నషాయ్ తిమన్ రస్కలాంగ ఆయత్తకం ఈమాం వా మీహున్న తిమన్ రస్కలాంగ ఎ రహ్మె లివ్వా హుషీమె.
1: Divay FM Divay Nayaku Nomadia 1 MHz
2: Alenoru